0: యక చతుర నార కర కే సింగార్ యక చతుర నార కర కే సింగార్ మేరే మన కే ద్వార యా ఘుసత జాత హమ మరత జాత హర హే చతుర నార కర కే సింగార్ పరతా సజ సజితా తద తద తప పరదన గక్కన తద మన పలకన చతుర నార కర కే సింగార్
1: అయ్యో అరథం రం రం రం ఊరే.